ఖాస్ కురైఫావా దూహె గొతుగా ముస్లిముంగి తెరేగ జమానుసరం ఉన్నని రాజ్య బెలికముగా విఎస్ అల్వమింగి తెరేగ వెస్ మిసగాఫెంగ్ ఒతి మి కహద గొతక ఏ అల్వమింగ్ ఎమ్మెవెస్ హఫ్తా బంధుగా మీ అన్న హుకురు దుహా దెన్ హుకురు దుహా విధిగెన్ దెన్ మిహారు మీ అన్నని దివహి రాజ్యగ హఫ్తా బంధుగ తెరేగ హుకురు దుహా హొణిహిరు దువస్ కురీగ దియ దువస్తకే రాజ్యగ స్కూల్ మదర్సాతక బలాఫికముగా వణం హఫ్తా బంధు బురాస్ఫత్ దుహా హుకురు దుహా దే దువస్ మిహార్ మేనని హుకురు దుహా హొణిహిరు దువస్ ఏమ జుమ్లగొతే గ హుకురు దుహా కి ఆయిలాగే తెరేగస్ కుది కుడ కుదింత నోత మీ స్కూల్ మదర్సాత కియోముందా ఉమ్రు ఫురాగే కుదింతక అది ఏగ ఇతురుం ఎకిక్ వజీఫా తకుగా ఉళే ఫరాయత్తకుం వెస్ ఎ ఫరాయత్తకుం వెస్ హఫ్తా బందుగ మీ అరామ్ కొల్లా హింహమ జస్సాద కుడకుం మీ ఇతుర మీ మానేకి రహమత్తరి నాయక వగుత్ కొళం హేద కొల్లా ఆయిలి వగుత్ కొళే దినుమట్టక ప్లేన్ తెక రావా దూహె గొతుగ జుమ్ల గొతెగ ఫాహ కురే ఫోని ఏం ఎదువహకి ఎయి మిదెన్నవి గొత బల ఎరుగ మిసాలక రోదెం హుండ దుహెక్కముగ హదాఫికముగా వా నమ కురిమతి విధాన కమకి మిసాలక దావతెల్లిబుని దావతెల్లిబిగెన్ మెందురు మెందురు కేవుమక దావతెల్లిబుని హుకురు దోహుక నూత హుకురు దోహ హెందును సయకత్ దావతెల్లిబుని నూత హవీరు సయకత్ దావతెల్లిబుని నూత కొమ్మె స్వగుతెగ్గ రహమత్ తెరిన్న ఎకు నమవెస్ నూత మీ ఆయిలి ఆయిలి గాయత్తిమాగ బయకముగా వినమస్ నూత ఆయిలాగ ఎబ్బండెబ్బఫా మీహుంగె గేకక్కముగా వినమవెస్ ఎగుత దివమ దావత లిబిజ్జకముగా వాణమ ఏన రోదెం హురికముగా వాణమ వర ఉందగు వగుతక వాణి అది ఏ దేవే దావత్ దే ఫరాతవ్యస్ వర ఉందగు హాలతకం ఏతి దాన మిసాలక వర మీ ఉమ్మీద ఎకు మిసాలక బైఫార దిమా విధానకమకి ఆమె కాబోతుకి తయారు కొఫ్ దావోత దేని ఏం దావత్ దేరుగా తిమ్మన మీరు రోదేశే బుణ బుణ హాలతే మెదురు వెజ్జకము గావాణమ వరబ్బుడు మాయూస్కమెల్లి బేని ఏం ఎకాల హాలెత్తవుగా మీ ఇతర మీ సున్నతుగా మీకు తెరేగ ఫిగుగా బేతవుగా తెరేగ భయం కురే ఫవాణి విశాలకంగి ఫత హాలతే మెదురు వెజ్జకము గావాణమ దెం కంత కుర విధాన గొత్తకి గవాహక దెమ్మిన్న ఇవిగెందియ మీ జువైరియా బింతుల్ హారిస్కి హాదిసా బెలికము గావి నమవెస్ నబియా సల్లల్లాహు అలైహి వసల్లం ఎకమనాయం అమరు కురెవ్వాఫవని మీ హుకురుదో ఎకని రోదెం హురుమ ఎకమనా కస్తు కురెవ్వి హిసాబు ఎకం కషవరు వీమ నబియా సల్లల్లాహు అలైహి వసల్లం ఎకమనాయం అమరు కురెవ్వి ఎదోగ రోద దూకొల్లెవ్వుమ కై సౌబకి ఏగ కురిదో రోదేక నుహున్నవై అది జహికెన్ ఆ దోహ రోదెం హున్నవాక గస్తు కురవ్వాఫ ఎన్నెతే ఏం వెజ్జకము గావణమ హమెకని హుకురుదోహు ఎగుత రోదెం హురుం ఎయి ఎమ్ రంగులుగే నూంకం భయాంకొద్ దెవ్వుమట్టక నబియా సల్లల్లాహు అలైహి వసల్లం ఎకమనాయం అమరు కురెవ్వి ఇకమన్నా ఎదో ఇప్పగానే రోద దూకల్లెవ్వ రోద వీళ్ళం అమురు కొరవి దింహం ఎహెమ్మె మిదెన్నవి హెం అరుణ్మింగ తెరేగ మీ ఒన్న గుళుంతం దేదే ఫర్దుంగ గుళుంతం మీ అన్న గుళుంగ్ ఇతర బదహి కురుమట్టక వెస్ బేణుకుర దుహె గొతుగ హఫ్తాగే ఈదు మీ అన్నని ఐదు దుహు హమేకని ఎదో రోదెం హురవేన హాలతెం అన్నాని మిసాలక మీ బలమా నదురు రోద బుణం బుణ నదురు రోదే ఒతి నూత కఫార రోద తెంగురి ఎఫద హాలెగ్గ వెజ్జియా ఏనేకండోన్నాను ఇస్తిస్నాయం హాలతుగే హమేకణి ఇస్తిస్నా హాలతు అన్నాను షరుగ ఖండ ఎడిగెం హరాం రోదహిఫుం హరాం కం భయాం కురవ్వాఫున్న దూహె దూహ కన్నువా కొమ్మె దూహెకి ఎమీహా రోదహిఫన్ జెహేనె దుహే ఏమ జెఫద మీహాయం హుకురు దోసెస్ ఏ రోదహిఫన్ జెహె దుహె గొతుగా ఉన్నాని ఎనూ ఏం హాలెత్తోగా ఆము హాలతుగా ఎగుత రోదహిఫుం ఎయి ఎమ్ రంగుళు గొతెన్ను తెంగ్ కురిదోగ వాహకాయగస్ కొమ్మె కురిగ బేతోగ తెరస్ కొమ్మె స్వరక అలి అళువా లేఫవాణ మిసాలక అళుమింగ తెరేగ బైఫారం హింగాకమే స్కూల్ మద్రసాతోగ కియవముంద దరివరుం రమదాం మహుగె ఫాయితే ఫా రోదత ఎగుత మిసాలకం హుకురు దోహు ఎయి స్కూల దాన్ను జెహె దుహక వీమ హుకురు దోహ గేగ హున్న హురవేతి హుకురు దోహ ఎగుత రోదహిఫాకం ఏ బైఫార మీ ఫెన్న మంజరింగి ఏం మిసాలకం ఏగ హాలతు ఎబ భయాంకురే ఉజురు ఎబ భయాంకురే ఏం వెజ్జకముగా వాణం ఏ హాలతుగా వెజ్జియా ఎఫద హాలతెగ్ హిఫా రోదేకం ఎయి మస్సలే ఎగ జాతుగా మస్సలేం ఎక్కమ కణువాణ మిదన్నవిహెం దెంగ్ అమ మిసాలకం ఎఫద దరివరక ఫహరెగ్గ విధానం హోణిహిరు దుహాకే స్కూల దాన్ జహె దుహక విధానం ఏం జ స్కూల గొస్ ఏ మీ ఫిలాలతో తెరేగన స్కూల్ గేద కురాబగుతో తెరేగ ఏ వరబలిక మాయకం కం యుసాస్కురం జయతి అది ఎహిం కుదిం రోదేకం నూ తిబేనికి ఏం వెజ్జియా ఏ ఎక్కడి రోదేం హున్నం వీమ బైఫారు ఏగ ఉందగుక ఉందగుకం కురిమతి వుంగ్ ఏ విధానగు తెక్కముగా వాతి ఎఫద హాలెత్తవుగ మిసాలక హుకురుదు గేగ ఉన్నేరుగా రోదెం హురుం ఎయి ఎగుత రమదామహుగ ఫాయ్ తెఫా రోదెం ఎగుతం హిఫుం ఎయి మస్సలెన్ను ఎన్నమె సీదా కండెళిగెం ఎదు హాస కొగ్గెం అబదుమె ఎగుతెకం కురుం ఎయి కీవెస్ ఎమ్మె రంగుళు గొతెక్కముగే నువాణ దెంగ్ ఎకముంగ అడుమె మిసాలక మెదుహల్లక గెనవుమట్టక హెదిదాన

0: మీ దివ్యరాజే గడు. దివ్యరాజే గడు మెందురు బారగడి తేర మినిట్కు మిగిలిస్తేని మెందురు అగుతుగే భంగియా భంగితువా.
1: అల్లాహు అక్బర్ అల్లాహ్.

0: మిగడిగా మీకు ఉరేదని ఫావేరు మీ ప్రోగ్రామ్గా మేహారు మిహాత నా వరబ్బావరు కుదింబావరు యజ్జకి వత్తరుగా కోళివరితో ఒక ఉళమంబే సుఫావేరు హావేరు మీ ప్రోగ్రామ్గా కుదింగాస్ బావరు వెళ్ళాగం బాధ్యా హి ఫ్యాగింగ్ అదే అనకావస్ మీరు ఏం కుజ్జక ఎక్కిగా మీ కొం కుజ్జ
1: రయ్యాన్
0: రయ్యాన్ రయ్యాన్ మేహారు కిత కుళివరుగా బావరు ఎఫింత
1: హతరు కుళివరు
0: రయ్యాన్ ఫ్రెండ్ మిథనుగా ఎబ్బ తిబ్బే కి ఫుట్బాల్ కుళే కుళున్ తెరింగ్ కుళున్ తెరినాకి ఫోటో నగింత
1: నగి
0: నగి కొంకుళి కొంకుళున్ తెరియా కాకి నగి
1: మెస్సి
0: మెస్సియ కీత ఎమ్మె కమ్ముదా కుళున్ తెరియా
1: లబ్బ
0: రొనాల్డో కమకుండే
1: రొనాల్డో మొళ ఎకమకు మిహార్ మొళను
0: మిహార్ మొళను మిహార్ ఎమ్మె మొళి మెస్సి ఏమా బెసి ఏమే మొలకమీ ఏమేమా కొన్ టీమ్ కద్దాం సపోర్ట్ కూరని
1: అర్జెంటీనా
0: మెస్సి కూడా టీమ్ కద్ద అదో అదే సపోర్ట్ కూరా అని కొబ్బా మీ ప్రోగ్రామ్ కులివారు కూడంత అయ్యారుతాం
1: ఎస్
0: మిహారు దే నంబర్ మోతి ఏకక ఆశక కొన్ నంబర్ ఏనా కానీ
1: ఆశక్
0: ఆశక్ గమ్యోతి జుమ్లా ఫురి అమ్మకూరమ్మ తత్తకి అదేనా ఇంకే జుమ్లే దివే జుమ్లే మీ ఫార్మతి మీ జుమ్లా క్యాదిన మహితియారి జవాబు సున్నాను ఏగే రయ్యాన్ బుణదేవి మీ ఫురి అమ్మ కొల్ల మితన బేణువాణి మితను కోచెత్తో ఇంకే తయారు
1: తయారు
0: కారు హుస్తంకుళ బరుగొను అళాళ కారు హుస్తంకుళ బరుగొను అళాళే కారు హుస్తంకుళ బరుగొను అళాళే కారు ఒతీత ఇణీత బరుగొను అళాళ కారు ఒన్నానీత ఇన్నానీత
1: ఒన్నాణి
0: రంగాళు కారు ఒతి బరుగొను అళాళే
1: అళగాళ

0: మీహర్గడి అగ్గడి 30 నిమిషాలు మీ దివ్యరాజ్ గారు మిగడి అడుగును మీ గణిస్తని ఎదురు వచ్చి మీ ప్రోగ్రామ్ మీ అడుగును మీ కొన్ని గణిస్తీఫావా ప్రోగ్రామ్
1: ఎదురు అశి
2: బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అస్సలాము అలైకుమ్. ఎదురుషి మీ సిల్సిలాగే మీ హఫ్తాగె ప్రోగ్రామ్ అడోసము గెందవాయ మీ హాయిహు తిరణ ఉఫావిరి వగుత్ కొలకం గెందెము మీ హఫ్తాగె ప్రోగ్రామ్ ఐకి తి బెఫున్నా మీ బద్దల్ కొల్లి అడుకండి ఐషత్ నైమా హునరువెరి కుళదాణ దరివరుణ బేణువా ఫద ఎదుర కవ్వుమం ఎహియగె గుతున్ ద్విహిరాజ్యగడు మీ గెణస్తే ఎదురుషి సిల్సిలాగె మీ హఫ్తాగె ప్రోగ్రామ్ గా బయారి వడాగన్నవాణివిస్ ఉంగండాదిరుముగి దాయరాగా ఫున్నాబుస్ తజ్రిబా కారు తిమ్ముదరిసుం కియవేదే కులాహెగ్గా హురిహా దరివరుం హమహమకో హురిహా దరివరుం బావిరికురుముగె హునరకి ముదర్రిసిగె కిబాగా హురుం ఎమ్మె ముహిము ఎసిఫా మీకు ఇతరు ఫిలావళతక దరివరుం షాగువరి కురుముగె గుతుం తఫాత్ ఎకి ఉకుళత బేణుకొగ్గెన్ హరుదణా కురుముగె కాబిల్ కమకివిస్ ముదరిసుంగి కిబాగా హున్నవాణి ముహిము సిఫై మీ హఫ్తాగ్ ప్రోగ్రామ్ గా అలి అలవాలని ఫోహి కమెన్నతి దరివరుం లవ్వా ఫిలావళత మురాజా కురవేణె ఉఫెద్దుం తెరి హిగొత్తక
3: అస్సలాము అలైకుమ్. ఆగుండు నమకి సయీద్ అహ్మద్ ఆగుండు మసైకురణి మిహార్ విలా కాలేజ్గా దెన్ మీ కురిగా మీ విలా ఇంటర్నేషనల్ హై స్కూల్గా బార హరు మసైకురి అది ఆగుండా మీద మీ బద్దలివి మీ వర తజ్బా కారు దేము దర్శన
4: నమకి హనుష్ మిహార్ మసైకే కురాని ఇంగ్లీష్ టీచర్ గతగా ఇమాదో దేన్ స్కూల్గా
5: అలగొండ నమ్మకి షిఫాజ అలగొండ మసిక్కుని గాజీ స్కూల్గా దే అలగొండ కేవదని ఎకనామిక్స్ అది గ్రేట్ దిగా లీడింగ్ టీచర్ గుర్తుగా మసిక్కి కూడా
3: అది అలగొండ మీ వర ఉఫావేజ్ మీద అలగొండ మేము బద్దలు వీతి మీ దాయిరా ఎల్ లోబి హురికి మీ దాయిరాగ మసిక్కి కూర వజీఫాయిన్ అదా కురు రూహు పురి బుడ మీ దాయిరాగ మీ కేవా దినుమకి అలగొండ మేము హితున్ హిత రూహు కురా కమకవ్వాతి మీ దాయిరా వక్కివాన్ బేను వాణి బయను అవుండ గబూకురే నీకు తాగుండ మిహాతన మిహాగ్రంథుమి మీ దాయిరా